0: நேர்கள் கேட்டுக்கொண்டிருக்கும் இந்த நிகழ்ச்சிகளை நியூஸ் ஆன் ஏர் செயலி வழியேவும் கேட்டு ரசிக்கலாம். தொடர்வது தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து ஆங்கில தமிழில் செய்திகள். டெல்லி அஞ்சல்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, కీలక సాంకేతికతలు

విద్య, ప్రజా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల వేదికలో పాల్గొనడంతో పాటు మెల్బోర్న్లో ప్రవాస భారతీయులు నిర్వహించే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన కోసం మోదీ నిన్న సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్లో తనకు లభించిన ఘనస్వాగతానికి మోదీ భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. చరణి సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతాకీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ, గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది 3వ ఆస్ట్రేలియా పర్యటనని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం

0: చలని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతాకీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ, గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది మూడో ఆస్ట్రేలియా పర్యటనని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, రికార్డు స్థాయి వ్యవసాయ రుణాలు, ఎరువులపై 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రత, స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారాలకు ఆహార భద్రతే పునాదని మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవం కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన, పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న కువైట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబేర్ అల్ అహ్మద్ అల్ సబాత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టుగా జయశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కువైట్లో ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమానికి, భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కువైట్ విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై దృష్టి సారిస్తూ రెండు దేశాల మధ్య సహకారంపై సమీక్షించామని, భవిష్యత్తులో భారత్ కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178 తగ్గిందని తెలిపారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా, జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని తెలిపారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है, उनकी बुआई को प्राथमिकता दें.
0: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. జూలై నెలలో వర్షాలు మరింత కురిస్తే అవకాశం ఉందని, తద్వారా ఖరీఫ్ విత్తే పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహార భద్రతపై వివిధ రాష్ట్రాల మంత్రులతో న్యూఢిల్లీలో చర్చించారు. కేరళ ఆహార మంత్రి అనూప్ జాకోబ్తో జరిగిన భేటీలో ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. అలాగే కర్ణాటక ఆహార మంత్రి కెహెచ్ మునియప్తో సమావేశమై పాత మద్దతు ధర పథకం నిధులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ప్రహ్లాద్ జోషిని కలిసింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులకు మేలు చేసేలా సేకరణ లక్ష్యం పెంచాలని వారు కోరారు. ఈ ప్రతిపాదన నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను మంత్రి జోషి ఆదేశించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రయాణికులు ఢిల్లీ నుంచి ముంబైలో నారిమన్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు కేవలం 12 గంటల్లో చేరుకోవచ్చన్నారు. బూందీలో లబన్ ఇంటర్చేంజ్ నుంచి కోట వరకు 90 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తనిఖీ చేసిన తర్వాత కోటాలో దారాటండల సమీపంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ, మేము ఏం హామీ ఇస్తామో దాన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీ

0: ఢిల్లీలో ముగిసిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు వంటి అంతర్జాతీయ నేరాలు అరికట్టేందుకు పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలు కాపాడడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించనివ్వబోమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కళాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, భారత్, మయన్మార్, థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ నైబర్హుడ్ పోస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ స్పష్టం చేసింది. భారత బృందానికి హోం కార్యదర్శి గోవింద్ మోహన్, మయన్మార్ బృందానికి ఆ దేశ హోంశాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ మిన్తు నాయకత్వం వహించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పొగాకు కంపెనీలు వెంటనే కనీస మద్దతు ధర సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొగాకు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకూడదని స్పష్టం చేస్తూ వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని కంపెనీలు కోరారు. పొగాకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కర్ణాటకలో కొనుగోళ్లు సాధారణంగా జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సేకరణ హామీలు నిలబెట్టుకోని కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కొబ్బరి, తోతపురి, మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా వారికి మంచి ధర లభించేలా చూసేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల మద్దతు పథకం ద్వారా కనీస మద్దతు ధర రాష్టంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు కొబ్బరిని సేకరిస్తారు. దీని మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాలకు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్దానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్టలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది.
1: செய்திகள் வாசிப்பவர் கோபாலகிருஷ்ணன். தலைப்புச் செய்திகள். ஆஸ்திரேலியா சென்றுள்ள பிரதமர் திரு நரேந்திர மோடி இருநாட்டு வருடாந்திர உச்சி மாநாட்டில் பங்கேற்கவுள்ளார். விவசாயிகளுக்கு அதிகாரம் அளிப்பதற்கான நடவடிக்கைகளில் மத்திய அரசு தொடர்ந்து ஈடுபட்டு வருவதாக பாதுகாப்பு அமைச்சர் திரு ராஜ்நாத் சிங் தெரிவித்துள்ளார். மேற்காசியாவில் நிலவும் பதற்றத்தை களைய அமெரிக்காவும் ஈரானும் தொடர்ந்து பேச்சுகளில் ஈடுபட வேண்டும் என்று இந்தியா வலியுறுத்தியுள்ளது. ஈரானுக்கு எதிரான அமெரிக்க ராணுவ நடவடிக்கையில் பல்வேறு முக்கிய நேட்டோ கூட்டமைப்பு நாடுகள் ஆதரவளிக்க மறுத்துவிட்டதாக அமெரிக்க அதிபர் திரு டொனால்டு டிரம்ப் குற்றம் சாட்டியுள்ளார். நாட்டின் 98வது செஸ் கிராண்ட் மாஸ்டர் என்ற பெருமையை கன்னியாகுமரியைச் சேர்ந்த 17 வயதான அஸ்வத் பெற்றுள்ளார். இனி விரிவான செய்திகள். ஆஸ்திரேலியாவில் 3 நாள் பயணம் மேற்கொள்ளும் பிரதமர் திரு நரேந்திர மோடி அங்கு நடைபெறும் இந்திய ஆஸ்திரேலிய வருடாந்திர உச்சி மாநாட்டில் பங்கேற்கவுள்ளார். அந்நாட்டு பிரதமர் திரு ஆண்டனி அல்பனீஸுடன் மெல்பர்னில் இன்று இருதரப்பு பேச்சு நடத்தவுள்ளார். அப்போது இரு நாடுகளுக்கிடையே வர்த்தகம், பாதுகாப்பு, முக்கிய தொழில்நுட்பங்கள், கல்வி, இருநாட்டு மக்களுக்கு இடையேயான உறவுகள் ஆகியவற்றில் ஒத்துழைப்பை வலுப்படுத்துவது குறித்து இரு தலைவர்களும் விவாதிப்பார்கள் என்று எதிர்பார்க்கப்படுகிறது.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆదర్శజీవి అమరజీవి డాక్టర్ విస్తాలి శంకర్రావు గారి ప్రసంగం ఇంకా పాటలు వింటారు. ముందుగా కేఎన్ కాత్యాయని ఆలపించిన భక్తిగీతం విందాం.

0: కేఎన్ కాత్యాయని ఆలపించిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఆదర్శజీవి అమరజీవి డాక్టర్ విస్తాల శంకర్రావు గారి ప్రసంగం విందాం.
1: ఎందరు వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం. వారందరినీ తలుచుకుని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా అని దాశరథి కృష్ణమాచార్యులు గారు అంటారు. అంటే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం మరియు స్వేచ్ఛ ఎందరో మహనీయులు స్వాతంత్ర సమరయోధులు చేసిన ప్రాణత్యాగాల ఫలితమే అనే విషయం ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మరవకూడదు. ఈ క్రమంలో ముఖ్యంగా తెలుగువారి విషయానికొస్తే మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన వారు అమరజీవి పొట్టి శ్రీరాములు. తెలుగువారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలని తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు. వీరి త్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీకారం ఏర్పడింది. వీరి త్యాగ గొప్పతనాన్ని పరిశీలిస్తే ఒక లక్ష్యం కోసం దేనినైనా త్యాగం చేసిన వారిని చూసి ఉంటారు. కానీ ప్రాణాన్ని పణంగా పెట్టి లక్ష్య సాధనలో విజయం సాధించిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అటువంటి వారిలో మన తెలుగు తల్లి ముద్దుబిడ్డ శ్రీ పొట్టి శ్రీరాములు గారు ముఖ్యులు. వీరి నిరాహార దీక్ష దేశంలోని ప్రజలను ఎంతగానో ఆలోచింపజేసింది. ఆ వివరాలు తెలుసుకునే ముందు ఆ ఆదర్శజీవి అయిన అమరజీవి జీవిత విశేషాలు సంక్షిప్తంగా తెలియజేస్తాను. అది కనిగిరి ప్రాంతం, పడమటిపల్లె గ్రామం. వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అటువంటి వారిలో పుట్టివారి కుటుంబం ఒకటి, నీతి నిజాయితీకి ప్రసిద్ధి. ఆ వంశంలోని వారే పొట్టి గురవయ్య. వ్యాపారాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేయాలనే స్వభావం కలవారు. ఆ గురవయ్య భార్య మహాలక్ష్మమ్మ. అన్యోన్య దాంపత్యానికి ఆ దంపతులు పెట్టింది పేరు. అదే కాలంలో ప్రజల బతుకులను కకావికలం చేసిన దాత కరువు వచ్చింది. దీన్ని దాత కరువు, డొక్కల కరువు, గుంటూరు కరువు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చరిత్రలో ఇది మిగిల్చిన గాయం ఇప్పటికీ మరోలేం. 1876 నాడు దాతనామ సంవత్సరం వచ్చిన కరువు కాబట్టి దీన్ని దాత కరువు అంటారు. ఈ కరువుకు ఆనాటి పరిస్థితులకు పాటు ఆంగ్లేయుల యొక్క నిర్లక్ష్యం కూడా ఒక కారణమని భావిస్తారు. దక్షిణ భారతదేశంలో ఇలాంటి కరువు ఎప్పుడూ చూడలేదు అనేది వాస్తవం. ఆ పరిస్థితుల్లో వ్యాపారం ఎలా సాగుతుంది? కుటుంబ పోషణ లేదు. మహాలక్ష్మమ్మ గారి సలహా మేరకు గురవయ్య గారు తమ పూర్వీకుల స్థలాన్ని కనిగిరిని వదిలి మద్రాసు చేరి జార్జ్ టౌన్లో 163 ఇంట్లో అద్దెకు చేరారు. ఆ ఇంట్లోనే 1902 సెప్టెంబర్ 12వ తేదీన మహాలక్ష్మమ్మకు 3వ సంతానంగా శ్రీరాములు గారు జన్మించారు. మద్రాసులో కుటుంబ పోషణ కోసం మహాలక్ష్మమ్మ ఇరుగు పొరుగు ఇళ్లలో ఒడ్లు దంచి కుటుంబ అవసరాలు తీర్చేది. ఆమెలో ధైర్యం, గుండె నిబ్బరం, సహనం ఎంతో ఎక్కువ. కుటుంబ పోషణలో గురవయ్యకు తోడుగా నిలిచింది. శ్రీరాములు గారికి తల్లి సుగుణాలన్నీ వచ్చాయి. ఆ తరువాత అనారోగ్యంతో భర్త మరణించినా కుటుంబ పోషణ కోసం మహాలక్ష్మమ్మ కందిపప్పు వ్యాపారం చేసి

కుటుంబాన్ని కాపాడింది. ఇక శ్రీరాములు గారు గోవిందప్ప నాయర్ వీధిలోని వీధి బడిలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. అక్కడ నారాయణరావు అనే ఒక ఉపాధ్యాయుడు శ్రీరాముల వ్యక్తిత్వాన్ని ఎంతగానో తీర్చిదిద్దాడు. తల్లి మహాలక్ష్మం కూడా శ్రీరాములకు 2 వచ్చినప్పుడు పెద్దబాల శిక్ష, సుమతీ శతకం, కృష్ణ శతకం, దాశరథి శతకం, అమరకోశం, బాలరామాయణం ఇలా విలువైన గ్రంథాల్లోని పద్యాలన్నీ కూడా కంఠస్థం చేయించారు. 10వ ఏట అడియనప్ప నాయకర్ వీధిలోని సెకండరీ స్కూల్లో చేరాడు. ఆ తర్వాత మింట్ స్ట్రీట్లో 3 చదివారు. అక్కడ ఇంగ్లీషులో తక్కువ మార్కులు వచ్చేవి. అప్పుడు శ్రీరాములు గారు 5th పారం పరీక్ష తప్పాడు. అప్పుడు బొంబాయి నగరం శ్రీరాములు గారికి ఆశాజ్యోతిగా కనిపించింది. అక్కడ శానిటరీ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేశారు. ఆ రోజుల్లోనే గాంధీజీ చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకుని తెలుగు నేల మీద తెలుగు ప్రజల స్థితిగతులను తెలుసుకుని ఆకర్షితులయ్యారు. సహాయ నిరాకరణ ఉద్యమం, హరిజన సేవ ఇలా ఎన్నో గాంధీజీ భావాలకు శ్రీరాములు ప్రభావితులయ్యారు. 1930 భారత జాతీయోద్యమం ఉధృతంగా సాగుతుంది. అప్పుడే శ్రీరాములు తను ఇక దేశం కోసం అంకితం కావాలని నిర్ణయించుకున్నాడు. మహాత్మాగాంధీ బోధనలకు ఆకర్షితులై శ్రీరాములు తన ఉద్యోగానికి రాజీనామా చేసి సబర్మతి ఆశ్రమంలో గాంధీజీని కలిశారు. ఇలా 1927 నుండి 1938 వరకు గాంధీజీ సన్నిహిత సహచరులలో ఒకరిగా ఉంటూ వారి ఆశయాలను పాటించారు. ఆ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అనేక ఉద్యమాలు చేశారు. అలాగే మరోసారి 23 పాటు నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధర శాసనాలను ఆమోదింపజేశాడు. స్వాతంత్ర సంగ్రామంలో 3 జైలు శిక్ష కూడా అనుభవించారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమాలలో శ్రీరాములు కనబరిచిన సాహసోపేత చర్చలకు గాంధీజీ గారిని సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. పొట్టి శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో 10 ఉంటే ఏడాది తిరగకుండానే నేను స్వరాజ్యాన్ని సాధించగలనని గాంధీ గారు పేర్కొన్నారంటే శ్రీరాములు గారి దీక్షా పట్టుదల ఎలాంటివో మనం అర్థం చేసుకోవచ్చు. తన ఆస్తిపాస్తులు అన్నదమ్ములకు ఇచ్చివేసి హరిజనోద్రణ కోసం అట్టలపై నినాదాలుగా రాసుకుని తగిలించుకుని తిరిగిన నిస్వార్థ జీవి, ఆదర్శ జీవి పొట్టి శ్రీరాములు గారు. అంతేకాదు నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యం శ్రీరాములు గారు. కాళ్లకు చెప్పులు ఉండేవి కావు, అడ్డపంచ, భుజానికి చిన్న తువాల, చంకలో కద్దరు సంచి ధరించి ఎండ వానలను లెక్క చేయకుండా తన లక్ష్య సాధన కోసం కృషి చేసిన ఆదర్శ జీవి మన అమరజీవి. వారి జీవితంలో ఒక ప్రముఖమైన ఘట్టం ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం లేకపోవటం శ్రీరాములు గారిని ఎంతగానో బాధిస్తుంది. నిజానికి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది ఏదో హఠత్తుగా పుట్టిన కోరిక కాదు. 1912 నెలలో చివరి రోజుల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో 21వ ఆంధ్ర మహాసభ నిడదవోలో జరిగింది. అప్పుడు కొందరు యువకులు తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చర్చ లేవదీశారు. ఆ చర్చలు అసంపూర్ణంగానే ముగిశాయి. అప్పుడు కొండా వెంకటప్పయ్య గారు కొంత ప్రయత్నం చేయడం జరిగింది. 1913 May 20 బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ జరిగింది. అక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత 1914 బెజవాడలోను, 1915 విశాఖపట్నంలోను, 1916 కాకినాడలోను, 1917 నెల్లూరులోను జరిగిన సభలలో ప్రత్యేక రాష్ట్ర కోరికను జీవం పోసుకుంటూనే ఉంది. అప్పటి ప్రభుత్వం ఈ కోరికను సమర్థించలేదు. ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన వచ్చినప్పుడల్లా రాయలసీమ నాయకులు వ్యతిరేక ప్రకటనలు చేసేవారు. అయితే చివరకు కొన్ని షరతుల మేరకు రాయలసీమ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనను అంగీకరించారు. అదే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాజధాని మద్రాసులో కానీ రాయలసీమ జిల్లాలో కానీ ఏర్పాటు చేయాలి. ఇలాంటి షరతులతో కాశీనాథుని నాగేశ్వర గారి ఇల్లులో శ్రీబాగ్ అనే ఒక ఒడంబడికకు వచ్చారు. అదే శ్రీబాగ్ ఒప్పందం. 1947 తర్వాత నూతన రాజ్యాంగ నిర్మాణంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు తగిన చర్చలు తీసుకోవాల్సిందని 1947 November 27 ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వాయిదా పడింది. ఆంధ్ర రాష్ట్రం కావాలంటే ఆంధ్రులు మద్రాసు నగరంపై హక్కు వదులుకోవాలి అని ఇలా అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ సందర్భంలో ఈ సమస్యల పరిష్కారానికి నన్ను నిరాహార దీక్ష చేయవలసిందిగా ఆచార్య రంగారావు గారు పరిహాసంగా అన్నారు. కానీ నేను అందుకు సిద్ధంగా ఉన్నాను అని అంటారు శ్రీరాములు గారు. గాంధీజీ శిష్యుడైన శాంతియుత అహింసా మార్గాల్లో రాష్ట్రాన్ని సాధించాలని

0: అనుకున్నారు శ్రీరాములు. శ్రీరాములు గారు నిరాహార దీక్షకు అనువైన స్థలం కోసం అన్వేషించారు. మైలాపూర్లోని మహర్షి బులుసు సాంబమూర్తి గారి ఇల్లే సరైందని భావించి వారి అనుమతితో తన లక్ష్య సాధనకు తన ప్రాణాలైన తృణప్రాయంగా వదిలేస్తానని పత్రికా ప్రకటన చేశారు. 1952 అక్టోబర్ 19వ తేదీన బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఉదయం 10:15 ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 35 రోజులు గడిచిన తర్వాత ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. వారు దీక్ష ప్రారంభించిన రోజు వారి ఆరోగ్యం స్థితి ఎలా ఉంది? వయసు 51 సంవత్సరాలు. చిరునవ్వుతో ఆనందంగా ప్రత్యుత్తరాలు జరుపుతున్నాడు. అంటే ఆనాటికి శ్రీరాములు గారు ఆరోగ్యంగానే ఉన్నారు. 28 రోజులు గడిచాక నిమ్మరసం తీసుకోవడంతో వాంతులయ్యాయి. వైద్యుల సలహా మేరకు కొన్ని సూచనలు పాటించారు. శ్రీరాములు గారి దీక్ష 45వ రోజుకు చేరింది. శ్రీరాములు గారి ఆరోగ్యంలో తీవ్ర పరిణామాలు సంభవించాయని వైద్యులు ప్రకటించారు. కళ్ళు గుంట్లు పడ్డాయి, శరీరం ఎండిపోయింది, దగ్గు విపరీతంగా ఉంది, ఏ ఆధారం లేకుండా కదలలేకపోతున్నాడు. వార్తాపత్రికల్లో శ్రీరాములు గారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాయి, కానీ ఎలాంటి స్పందన లేదు. శ్రీరాములు గారి ఆరోగ్యం మరింత విషమించింది. తెలియగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం చేయవలసిందల్లా చేశాం, అన్నీ పూర్తయ్యాయని దీక్షను విరమించవలసిందిగా నీలం సంజీవ్ రెడ్డి గారు, ఎన్ శంభూ ప్రసాద్ గారు ఢిల్లీ నుంచి వచ్చి నిరాహార దీక్ష విరమించాలని కోరారు. అయితే వారి మాటలను నమ్మలేక శ్రీరాములు గారు అలాగనే దీక్షను కొనసాగించారు. 8/12/1952 నిరాహార దీక్ష ప్రారంభించి 50 రోజులైంది. ఆంధ్రదేశంలో ఆందోళన మొదలయ్యాయి, హార్తల్లో జరుగుతున్నాయి. శ్రీరాములు గారి ఆరోగ్యం పూర్తిగా దిగజారింది. 12/12 54 రోజుల్లో డాక్టర్ కస్తూరి నారాయణమూర్తి గారు రాత్రి 11 గంటలకు వైద్య పరీక్షలు జరిపారు. అప్పుడు శ్రీరాములు గారు ఉపవాస నియమాలలో ప్రభుత్వానికి ఈ అంశాలను తెలియజేశారు. నిరాహార దీక్ష ఒక పవిత్రతకు ఎలాంటి భంగం కలిగించకూడదు. ఏదైనా చికిత్స చేయడం అవసరం అనిపిస్తే భీమవరం ఆశ్రమంలో ఉన్న డాక్టర్ కృష్ణవరాజు గారిని సంప్రదించి వారేమన్నది నాకు తెలియజేయాలి, నా అనుమతి లేకుండా ఎలాంటి చికిత్స చేయరాదు, దేశంలో అప్పటికే అక్కడక్కడ అహింస ప్రవృత్తి ఏర్పడిందని తెలుసుకుని మహాత్మాగాంధీ సహాయకుడిగా నేను ప్రతి ఒక్కరికి అహింస సిద్ధాంతాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను అని వైద్య బృందం ద్వారా తెలియజేశాడు. నారాయణమూర్తి గారు దీక్షను విరమించవలసిందిగా కోరగా శ్రీరాములు గారు అసమ్మతిని తెలిపారు. మౌనం వహించి నోటిపై వేలేసుకున్నారు. అది 1952 డిసెంబర్ 15వ తేదీ. శ్రీరాములు గారు దీక్ష ప్రారంభించి 58 రోజులు. తర్వాత అతని పరిస్థితి ఆందోళనగా మారింది. వైద్యులు శ్రేయోభిలాషులు అమరజీవి జీవిస్తాడనే ఆశను వదులుకున్నారు. రాత్రి 11:20 గుండె ఆగిపోయింది. గుండె ఆగిన 3 సెకండ్లు పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ఆ వార్త దేశమంతా వ్యాపించి జనప్రవాహం ఎక్కడికక్కడ నిరసనలు ఉద్యమాల్లో ఆందోళనలు జరిగాయి. ఇలా రకరకాలుగా ఆంధ్రులు సాగించిన పోరాట ఫలితంగా 58 రోజుల పాటు పొట్టి శ్రీరాములు సాగించిన నిరాహార దీక్ష ఫలితంగా కర్నూలు రాజధానిగా 1953 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. పొట్టి శ్రీరాములు గారు ఆత్మ బలిదానం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఆయువు పట్టుగా నిలిచి తెలుగువారికే కాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలనుకునే వారికి అందరికీ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శంగా నిలిచారు.
1: ఇంతవరకు ఆదర్శజీవి అమరజీవి డాక్టర్ విస్తాలి శంకర్రావు గారి ప్రసంగం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమానికి సౌకర్యానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం. ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధారంగా దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం, ఇంకా వాటికి అవసరమైన విద్యుత్ సబ్స్టేషన్లు, ఛార్జింగ్ పాయింట్లు, ఇంకా హైటెన్షన్ లైన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 100% నిధులను అందిస్తోంది. ఇప్పటి వరకు సరైన ప్రభుత్వ బస్సు సౌకర్యం లేని నగరాలకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యతను ఇస్తారు. పట్టణ ప్రాంత ప్రజా రవాణా ఆధునీకరణ ముఖ్య ధ్యేయంగా రూపొందించబడిన ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం యొక్క పూర్తి వివరాలకు ప్రధానమంత్రి ఈ బస్ సేవా అధికారిక పోర్టల్ను దర్శించగలరు.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో జల కాలుష్యం నివారణ చర్యలు శ్రీమతి వి జ్ఞానప్రసూన గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం 3:00 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள். அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள் கேட்கலாம்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిస్సాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో మార్పును, ప్రాంతీయ భద్రతకు సహకారం అందిస్తుందన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా నౌకదళ సహకారం పెంపొందించేందుకు ఇరు దేశ నాయకులు అంగీకరించారు. ప్రాంతీయ భద్రతకు సమర్థవంతమైన నౌకదళ సహకారం అవసరమన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం నౌకదళ సహకారమే అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.
2: हमारे मैरिटाइम सिक्योरिटी कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.
1: భారత్ ఆస్ట్రేలియా మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఓ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ, ఇరు దేశాల భాగస్వామ్యం సరికొత్త హైటెక్ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం, 2070 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలు పెట్టుకుందని, ఆస్ట్రేలియా యురేనియం నిల్వలతో ఇరు దేశాలు అణుశక్తి రంగంలో సహకరించుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు.
2: హమ్ భారత్ మే హైడ్రో ప్రొజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్ ఆర్ విండ్ మిల్స్ కే లియే మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ తయారు కర్ రహే. భారత్ నే 2030 తక్ 500 గిగావాట్ రిన్యూబల్ ఎనర్జీ ఆర్ 2070 తక్ నెట్ జీరో కా లక్ష్య రఖా. హమ్నే 2047 తక్ 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీ కా లక్ష్య రఖా.
1: మౌలిక సదుపాయాలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు భారత్ అనువైన వేదికను వివరించారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని కొనియాడారు. భారత జాతీయ మౌలిక సదుపాయాల నిధిలో ఆస్ట్రేలియన్ సూపర్ అదనంగా 500 మిలియన్ ఏయుడి పెట్టుబడి పెట్టనున్నట్టుగా ప్రకటించారు. గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీల ఏర్పాటు, పెర్ద్వాన్ ప్రాజెక్టు వంటి పారిశ్రామిక ఒప్పందాలు ప్రస్తావించారు.
3: We share a focus on deepening and diversifying the relationship between our countries so we can continue to grow from strength to strength. Today we have done exactly that across the breadth of our relationship. With new landmark agreements, we are expanding our relationship across defence and security, education, science and technology, and energy security and critical minerals. Prime Minister Modi and I have released a joint declaration on defence and security cooperation to deepen our practical partnership.
1: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిస్సాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్లో ఒడిస్సా అగ్రికల్చర్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే మహాసముద్రాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగం కోసం లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ జారీ చేస్తే జాతీయ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ఒడిస్సా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. తర్వాత కోర్ధా భువనేశ్వర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 15వ గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ సూపర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ స్క్రోడర్ ఈ ఉదయం ప్రకటించిన 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ పెట్టుబడి భారతదేశం స్వాగతించింది. మన దేశ వృద్ధి సంస్కరణల పదంపై అంతర్జాతీయంగా

నమ్మకానికి మరొక నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతదేశంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులకు అందిస్తున్న అపార అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుందని, ఈ పెట్టుబడి ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దృఢ నిశ్చయం, నిరంతర కృషి, సానుకూల ఆలోచన విధానమే విజయానికి నిజమైన సూత్రాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంకల్పబలం, సానుకూల ఆలోచనల శక్తితో వికసిత్ భారత్ సాకారానికి దేశ యువత పూర్తి అంకితభావంతో కృషి చేస్తోందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు అనుసరిస్తూ ఈ సంస్థ విద్యార్థి శక్తిని సంఘటితం చేయడంలో, యువతలో దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్ల సమస్య వంటి సందర్భాల్లో విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ యువతను దేశ నిర్మాణంలో అగ్రగామిగా నిలిపిందని హోంమంత్రి అన్నారు. దేశం ఎదుర్కొనే ప్రతి సవాలు ధీటుగా ఎదుర్కొంటూ జాతి ప్రయోజనాలే అన్నిటికంటే మిన్నా అని భావించేలా రాబోయే తరాలకి ఈ సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. దేశమే సర్వోపరి అనే భావనతో అఖిల భారత విద్యార్థి పరిషత్ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులను దేశసేవ, నాయకత్వం, సామాజిక బాధ్యత వైపు నడిపిస్తూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, సామాజిక చైతన్యం బలోపేతం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థుల సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసం ఈ సంస్థ మరింత ఉత్సాహంతో తన ప్రయాణం ఇలాగే ముందుకు సాగించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఎరువులపై సబ్సిడీలతో రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవాన్ని కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం ఈ రోజు నుంచి మహారాష్ట్రలో నాగ్పూర్లో ప్రారంభం కానుంది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగం, మౌలిక సదుపాయాల సుస్థిరత, రవాణా సౌకర్యాలపై చర్చిస్తారు. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన అనుసంధానంతో సమగ్ర వృద్ధి సాధించాలనే బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న జరిగే మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రత్యర్యగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, ఖతార్ను లక్ష్యంగా చేసిన దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఓడలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పులు ఇరవన ముగింపు సూచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 90 సైనిక స్థావరాలు ఓడరేవులు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపింది. హర్ముజ్ జలసంధిలో నౌకయన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇరాన్ సామర్థ్యం దెబ్బతీయటమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా పేర్కొంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బహ్రెయిన్, కువైట్లపై జరిగిన దాడులకు బాధ్యత వహించింది. ఇరాన్ అణువిద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్, చుబహర్, బందర్ అబ్బాస్ వంటి రేవు పట్టణాల్లో పేలులు సంభవించినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లు నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల